పట్టిణి సరి దస పద మరి సరి మదస పట్టిణి దద దస సరి దస దద ప మమ పప దద ద పప ప మరి మరి రి పమ ధ పప సద దరి సమరి సద పట్టిణి ది సరి సరి సరి సరి సద ప మ ధ ప ధ ప ధ ప ధ ప